0: This is Ragam 24/7 DTH, Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime, Indian music.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో టిమేడూరు శ్రీనివాస్ వీణావాద్యం వింటారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ జి రామచంద్రన్, ఘటంపై శ్రీ పివి రమణమూర్తి. కాపీ రాగాలాపన, తానం, పల్లవి సాహిత్యం, రఘువర నీ నగుమోగమును వేగ చూబొమ్మ శ్రీ రామచంద్ర, ఖండజాతి త్రిపుట తాళం.
3: Listen to a ragam tanam pallavi on veena by Shrimaduri Srinivas in rag kapi set to Khandajati Triputatal. He is accompanied by Shri G. Ramachandran on Murdangam and Shri P. V. Ramanamurthy on Ghatam. Lines of the Pallavi are Raghuvarani Nagumugamunu Vega Chupuma Sri Ramachandra.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మేడూరు శ్రీనివాస్ వీణావాద్యం విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ జి రామచంద్రన్, ఘటంపై శ్రీ పివి రమణమూర్తి.
1: యు ఆర్ లిస్నింగ్ టు అరాగం తానం పల్లవి ఆన్ వీణ బై శ్రీ మేడూరి శ్రీనివాస్. హి వాజ్ అకంపనీడ్ బై శ్రీ జి రామచంద్రన్ ఆన్ మృదంగం అండ్ శ్రీ పివి రమణమూర్తి ఆన్ ఘటం.
0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో నిలయ విద్వాంసుల వాద్యగోష్ఠి వింటారు.
1: You will now listen to a Karnataka instrumental ensemble presented by staff artists of All India Radio.
0: ఇప్పుడు వినండి విరిబోని భైరవి రాగవర్ణం అటతాళం పద్మిరియం ఆది అప్పయ్య రచన.
1: Listen to Viriboni, a varnam of Pachimiriam Adi Appayya in Rag Bhairavi, set to Attal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి నారాయణతే నమో నమో. బెహాగ్రాగంలో అన్నమాచార్య కిరణ ఆదితాళం.
1: ది ఆన్సాంబుల్ కంక్లూడ్స్ విత్ ద కంపోజిషన్ ఆఫ్ అన్నమాచార్య నారాయణతే నమో నమో ఇన్ రాగ్ బెహాగ్ సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో నిలయ విద్వాంసుల వాద్యగోష్ఠి విన్నారు.
1: యు ఆర్ లిస్నింగ్ టు కర్ణాటక ఇన్స్ట్రుమెంట్ ఎన్సెంబుల్ ప్రెజెంట్ బై స్టాఫ్ ఆర్టిస్ట్స్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో.
2: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: This program was contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DH, anytime, Indian music.

0: బై శ్రీ కె సద్గురు చరణ్.
1: రాగం నిరంతర భారతి సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఏ పోతురాజు గారి క్లారినెట్ కచేరీ వింటారు. వాద్య సహకారం వయలిన్ శ్రీమతి పివి దుర్గా భవానీ, మృదంగం శ్రీ కె సరు చరణ్.
0: ఫస్ట్ యుల్ బి లిస్నింగ్ టు ఎ త్యాగరాజ కీర్తన. నను బ్రోవ నీకింత ఇన్ రాగ్ అభోగి సెట్టు ఆదితాళ్.
1: ఈనాటి కార్యక్రమంలో ముందు నను బ్రోవ నీకింత అభోగి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన.

0: ஜாய்ட் எ தியாகராஜ சுவாமி கீர்த்தனா வாசுதேவயனி என்ற கல்யாணி செட்டு ஆதித்தாள்
1: மீதிந்த வரைக்கும் வாசுதேவயனி கல்யாணி ராகம் ஆதித்தாளம் தியாகராஜ சுவாமி கீர்த்தன விண்ணாரு.
0: You are listening to Ragam 24/7 anytime Indian music. In today's Carnatic classical music program, you are enjoying clarinet recital by Sri A. Pothurasu.
1: Ragam nirantara bharatiya sangeetha srumti. ఇన్నటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఏ పోతురాజు గారి క్లారినెట్ కచేరీ వింటున్నారు.
0: నౌ లిసన్ టు అనదర్ త్యాగరాజ స్వామి కీర్తన వినాయకుని వలెను ఇన్రాగ్ మధ్యమావతి సెట్టు ఆదితాళ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినాయకుని వలెను మధ్యమావతి రాగం ఆదితాళం త్యాగరాజ స్వామి కీర్తన వింటారు.

0: హ్యావ్ ఎంజాయ్డ్ త్యాగరాజ స్వామి కీర్తన వినాయకుని వలెను ఇన్రాగ్ మధ్యమావతి సెట్టు ఆదితాళ్.
1: మీరింతవరకు వినాయకుని వలెను మధ్యమావతి రాగం ఆదితాళం త్యాగరాజ స్వామి కీర్తన విన్నారు.
0: కంక్లూడింగ్ హిజ్ రిసైటల్ శ్రీ ఏ పోతురాజు నౌ ప్రజెంట్స్ గురులేక ఎటువంటి ఏ త్యాగరాజ స్వామి కాంపోజిషన్ ఇన్రాగ్ ఔరి మనోహరి సెట్టు ఖండచాపుతాళ్.
1: కార్యక్రమంలో చివరిగా గురులేక ఎటువంటి గౌరీ మనోహరి రాగం ఖండచాపుతాళం త్యాగరాజస్వామి కీర్తన వింటారు.

0: అంటిల్ నౌ యు హావ్ ఎంజాయ్డ్ ఎ త్యాగరాజ కీర్తన గురులేక ఎటువంటి ఇంద్రా గౌరీ మనోహరి సెట్టు ఖండచాపుతాళ్.
1: మీరింతవరకు గురులేక ఎటువంటి గౌరీ మనోహరి రాగం ఖండచాపుతాళం త్యాగరాజస్వామి కీర్తన విన్నారు.
0: రాగం 24/7 ఎనీటైమ్ ఇండియన్ మ్యూజిక్. ఇన్ టుడేస్ కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ ప్రోగ్రామ్ యు హావ్ ఎంజాయ్డ్ క్లారినెట్ రిసైటల్ బై శ్రీ ఏ పోతురాజు, సపోర్టెడ్ ఆన్ వయలిన్ బై శ్రీమతి బివి దుర్గా భవాని అండ్ ఆన్ మృదంగం బై శ్రీ కే సద్గురుచరణ్. దిస్ ప్రోగ్రామ్ కేమ్ టు యూ ఫ్రమ్ ద స్టూడియోస్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో విజయవాడ ఫర్ రాగం 24/7 ఎనీటైమ్ ఇండియన్ మ్యూజిక్.
1: మీరింతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ పోతురాజు గారి క్లారినెట్ కచేరీ విన్నారు. వాద్య సహకారం వయలిన్ శ్రీమతి బివి దుర్గా భవాని, మృదంగం శ్రీకే సద్గురుచరణ్. నిరంతర భారతీయ సంగీత శ్రవంతి రాగంజన ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎం శేషమణి గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ పివి కామరాజు. కార్యక్రమంలో ముందుగా వినండి ప్రణమామ్యహం, గౌళరాగం, ఆదితాళం, మైసూర్ వాసుదేవాచార్ రచన.
2: Listen to a Carnatic classical vocal recital by Srimati M. Seshamani. She is accompanied on violin by Sri M. Suryadeepthi and on mridangam by Sri P. V. Kamaraju. Srimati Seshamani begins her recital with a composition of Mysore Vasudevachar, Pranamamyaham, in Raag Gaula set to Aditaal.